ందుసయుక్తం నిత్యదాయంతి యోగిన కాందం మోక్షదం చేయ నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ధ్యానమూలం గురుమూర్తి పూజామూలం గురుపదం మంత్రమూలం గురువాక్యం మోక్షమూలం గురుర్కృపా.